0: ఎలా అయినా సాధన దానికి సంచి కెళ్ళాలి కదేం అల్లే అమి అసైన సోసంగా కావ మీన్ కురు జండి నముందేం జాసు నముందేం పుట్టి జంగ్ నముందేం ధర్మంజులు నముందేం జురికిదేం జల్లం చికెన్ దేం అంజాం చింకుల్ సోసంగా బాయ్ ఎలా ఎనర్జీ అవ ఎల్లొన్న జ్వలాం అరిజా కిపూర్ బిపూర్ అజావా బ ఇత్తి ఇత్తి జౌ ఇత్తి ఇత్తి అల్ జౌనందే అరజరంగల్ ఎన్ బెలే కా అల్ వెల్ అలం ఐనింగ్ ఆ నా అదం ఐలోం నా కసి కాగిస్ ఉండుల్ నా దుయం రంగు వాసి కాస్ ఉండుల్ దుయం తోయం వాసి కాస్ ఉండుల్ ఇలా ఎక్కువ జరు ఎనలో బద్దెల్లెన్ అల్లు గిర్సా ఊయి అల్ వెల్లం జి అసవ గిర్సా జంబ అల్ బకెర కోత ఇతాయ మిథిల్ తొక్ ఊ సొంగ ఇస్పాలేది ఎనలో బాయి సబ బెల్లె తొప్పాలేది అస్సైనే నీగిస్ పోయి నేను సబర్ పోయితే ఇన్ను ఇల్లాది మనం దోయ్ జంగ్ ఉదం అసకి కిల్మన్ దిరింజావు నంగిస్ ఇం పొంగితే దొక్ ఒత అంజా తూసే ఓ అలా ఉందులు నంగిస్ దొక్ ఇం పొంగితే జి అరి అల్ క్వాస్ కై నమ్మం కుమం కేం పుల్లా కామె ఇరి క్వాసి జి అరి అయల అయల యుని సౌర బుద్ధెల్ కాయ్ కానీ ఈ రుగ్ దీన్ సౌర కుర్రాయ్ నక్వాం అల్బ జల్ సబ్బదల్ వేల దూం పావు జిలి దుక్ నో పావు అవు మమ్మ దీన్ దేల కుర్రాయ్ అవు నమస్ ఇంబెలైన్ దైన్ ఓ ఇనే జి నమనే జైన్ ఉత్ అలా జవాలం క్వాం కరింజం అలం ఊ జవాలంకి క్వాం అర్రవం అలంకి క్వాం అర్రవం క్వాకై క్వాల్కే ఊ తోవం క్వాల్ క్వాకరంగ నకిన్ జి నా దీం బర దీన్ దీం బావు దీం ఒర్రెం కో మీ దీం ఒర్రెం కోవం నా కెల కోగల్ దీం ఒర్రెం కోగే ఒర్రెం సోర్ సోర్ ఇనే దూరి ఒర్రేన నా దూరి ఒర్రేన నా ఇలా కిదం ఊ ఇనే నమసం కో జి అదంకి కోం ఒర్రెం అది బిసి కోం ఒర్రెం అంబం నా ఎం బసాలం పోను కుమవం జి ఉత్ అజావా అసం బరి ఇజ్జాయి నుద్దై నకి క్వాంబో నా కుమ కమ్యా పుల్లా నయ్యి నిర్రాయం ఆయన మత్ కుమ కిర్రాయం మధ్య దివేమల అవై దివేమల తుల్లావు అని కుమ కిర్రాము దివేమల నా సుభ జఫయా నా అవజన్ బతర్రాయి నలం బా దీన్ సుర్ దిత్తిని నా తాబిందల్ బా కో సుమారు కీ అలా కీన్ తోయం కో తాబెన్ జావు ఇలా నా వజన్ జాన్న కోయలాంగ్ దొంగ ఇన ఫేవ నా అరే ఇల్లు అన్నీ దీం బరి కుర్రా మేము వారికే కోంగ్ దీం ఓ అంటే ఓ నా కో కేంగ్ అజన్ కేంగ్ అని కుర్రా కై కేంగ్ బరి కుర్రా కై యా సౌర కుర్రా నమస్ కుమ తుల్యం కోఫల్ పుల్లా అన్న కమ్మే వల్ల దీం ఓ ఫేవ జి జి అల్బదీన్ బరి బుద్ధై నమయల్ కుమం ఉలాయమే నమస్ దీం ఓ ఫేడ్ నా కింగజీ అలం కుమం క్రో కమ్మకేం ఉలా కోయల్ అలం కాయన్ సౌరంగకి కోయన్ అర్రగే సౌరంగ కుర్రా బరింగ కుర్రా అసబ కోకెన్ కిరుక్ నమస్కాయ్ నెల్వస్ దైం ఓ కో కుయన్ ఒర్రెం కో దైం ఒర్రెం కో ఇంబలేసి తుల్లెన్ కింద మోలేవ అబైలం లో విలో అల్వెల్లో కోకెన్ దుల్ది ఇందినం కే కిరుక్ నమకాయ్ దైన్ సౌర నంకి కోయన్ అర్రై నం ఇనలంబ అలం దైన్ సౌర బుద్ధి ఇనం నెలకి అది దైం ఓసుకో బురపత్తాయ్ దైం ఓ కి దేలే కిల్మై సిమ్మై నా ఇలాగిన అరిబి ఎరిగుండి నా అరితో దాకబాసి జూల నెత్ తిన్నాయి ఇని బురపత్తాయ్ సరికాయ
1: నమసిన్ కాయతి ఇంగిసిన్ వా అలంబాయి కి వంకొన Beleki mitil Beleki mitil kwa kitinye asafor kangana kirsinga
2: ولو عندكم اي استفسارات ممكن تتواصلوا معانا وتراسلونا على رقم التليفون ده 0-35-79-76-55-39 وبالرقم ده ممكن تستخدموا الفايبر والواتساب أو على الإيميل ده mail@radiosamar.com. بنفكركم كمان إنه نحن لسه مواصلين برنامجنا معاكم بلغة الفور. المسيح كان إنسان كامل في نشأته.